0: నిముడా నిముడా నిముడా నిముడా నిముడా నిముడా నిముడా నిముడా
1: నిపుడా నాదే అని లాయతే లాయతే లాయతే మాది సదీ.